0: ఇక్కడి దుస్మయ్యంటే ఇక్కడ హలి సవారే నానకా జిన్కో నజర కరే మహల్లా దూజా
1: ఆపే సాజే కరే ఆప్ జై రఖే ఆప్
0: ఇస్మత్ జంతు పాకే దేఖే తాప్ తాప్ కిస్మో కహియే నానకా కిస్మో కహియే నానకా